0: తీర్చి హళ్ళున సాది బోరే దంటరు కాలు తెలిపిన పరిచి కేనవే ప్రశ్నే దిశని అందండ ఈరి ఐదు కొరవరా ఎన్ కుత్తరా ఎంచ కొర్పరా ప్రశ్నే గుత్తరా
1: ఓహో ఐతమిత్తలా నిన్న గత్త
0: అంచండా కేన్లే

0: ధన్యవాదాలు
1: సర్మల్ సార్, అద్భుతమైన ఒంజి కవనద ప్రస్తుతి ఇతే సులోచన
2: సల్మల్ మాత్రల ఆటి బర్పుండు ఊరుగు బర్స దొరకు పోయే రావందు పిదైగు ఆటి బర్పుండు ఊరుగు బర్స దొరకు పోయే రావందు పిదైగు ఓకేళ్ళే అన్న నక్కులే అక్క నక్కులే ఆటి బర్పుండు కనక దర్పులే మల్లన్న మడలు నుంగలే ఎల్లెన్న ఆటి బర్పుండు కేళ్ళెన్న కొత్తలింగే కడుపులే సోగే దింజలేదే ఎన్న పొన్నులే తప్పు తర్పులే బెజక్రె అరలే మీయోడత్త జోకులే పెలతరి నుంగలే సూంటయి మల్పులే పుల్కొట్టే రాసిపాడ్లే ఓ అబ్బ మాత దొంపుడు దీదు వర దెప్పులే ఎన్నప్ప ఇందే బెజక్రెనొంతే ముట్టె మల్పె రాపుజే బారునొర గోణిగు దింజయ రాపుజే అలదే మడలు మొడలిదే జోకులే సింకిరి ఒలిపులే పొన్నులే ఉర్దు పదింగి ముట్ట మల్పులేదే బలిదే వర సేలె దక్కులే ఓ చింక్రా వంతే తారై దెప్పువనా మడలునంతే వైతు పాడువనా బజ్జేయి నుంగుదు పోపుండత్త అదెటిత్తే రాసి పాడుడత్త ఇందమ్మే మగ తౌతేను మాడుగు కట్టిల పచ్చిరు బుడ్పవు కుక్కు అజప్పు మరియలొడు ఓడత కజిప్పు ఓనాగి బయను కొనదు కిదెట్టు అట్టిదీలా పెత్త కైకంజిగు అల్పనే వంతే పాడ్ల ఓ బిర్సే దోమ ఇల్లు నొర తూల మాడు తోరందిలక సరి మల్పుల ఇందదే పొన్నులే జాలుగు మడలు పాడ్లేదే గుడ్డెడ్దు తప్పు కనలేదే ఈ కురె కజవు నొర సూంటను దిలేదే బత్తి బర్స బొక్క బుడందు దొంబు కాయందు బెచ్చ అవందు ఆటి బర్పుండు ఇల్లదుల ఈ కుల్లరెండు కేనుండు కెబిక్ ఆటిద పద దొడ్డన అమ్మన కేనుండు కెబిక్ ఆటిద పద దొడ్డన అమ్మన ఆటిడు బర్సనే ఇజ్జందే పద మాత్ర ఒరిండు ఆటిడు బర్సనే ఇజ్జందే పద మాత్ర ఒరిండు గుడ్డె జరిండు కండ పోండు కాడు ముగిండు గుడ్డ జరిండు కండ పోండు కాడు ముగిండు ఇత్తే పద మాత్ర ఒరిదండు ఇత్తే పద మాత్ర ఒరిదండు సొల్మెల్
1: సొల్మెల్ మేడం మర్యాలదా దినమాన ఎత్తును పంపి నేను ఇరిన కవనలు ప్రస్తుతపడిశారు ఇత్త నన్న దుమ్ముద కవి ఎడ్వర్డ్ లోబు సహంగ సంచారిక
3: కవితద తరిపరవు తుడరు తెలుతులు కత్తలద సాదిడు నడపునగా ఇరియకులే కైటిత్తుండు దుంబు దొంది సూటె బొల్పుగా కత్తలద సాదిడు నడపునగా ఇరియకుల కైటిత్తుండు దుంబు దొంది సూటే బొల్పుగా ఇత్తే ఊరిడికే లైటుద బొల్పు బతుకు నిల్కే గర్గండ కత్తలు ఇత్తే ఊరుడికే లైటుద బొల్పు బతుకు నిలికే గర్గండ కత్తలే పండేరు పొన్నొంజి ఇల్ల దత్తుడరు పాతెరుగు మాత్ర పంపినగలే కోంగి కట్టువేరు పండేరు పొన్నొంజి ఇల్ల దత్తుడరు పాతెరుగు మాత్ర పంపునగలే కోంగి కట్టువేరు బరెపినాండ మూలుండు కర్లు కత్తెరున కతెకులు బరెపినాండ మూలుండు కర్లు కత్తెరున కతెకులు తెగలేగు దుంబే అడిపత్తిన కుర్లేరు తెగలేగి దుంబే అడిపత్తిన కుర్లేరు జోకులు బాలలు ఇత్తుండా ఇల్లగు బేతి బొల్పు బోడి జోకులు బాలలు ఇత్తుండా ఇల్లగు బేతి బొల్పు బోడా ఇల్లు పగండే అమలుడి మాలుండు జన జవనెరే బతుకుద ఓడ ఇల్లు పగిలుడే అమలుడి మారుండు జవనెరే బతుకుద ఓడ ఎచ్చర దాంతి మచ్చర యావు నాండల మోకె సూకెద బుల్పు బొత్తావు ఎచ్చర దాంతి మచ్చర యావు నాండల మోకె సూకెద బుల్పు బొత్తావు తెలికె నలికెద గెల్మెని ఇత్తుండా లక్ష్మి నలుపోలు ఇల్లుడికే తుడరు తెలుతుండా తెలికె నలికే గెల్మెని ఎత్తుండా లక్ష్మి నలిపోలు ఇల్లుడికే తుడరు తెలుతుండా
1: సొల్మెల్ సార్ కర్లు కత్తేరిన కథను కవన రూపడు బరైనకు ఉపస్థిత మలుపుని మలిచి ఇత నమ్మ గుడుంజి మళ్ళా పొగర్తెద కవయి

0: ఇబ్బందా ఈసా? తూపినాయన మనస్సుడు ఇబ్బందా ఈసా?
1: జప్పరావ.
0: కండొడు బెన్నినాయగు ఈమానుడు పోవరావు. కండొడు బెన్నినాయగు ఇమానుడు పోవరావు. ఆండ ఇమానుడు బెన్పినాయగు ఇమానుడు బెన్పినాయగు కండద కెసరుడు జప్పరావ. కట్టరావ. పర్పినాయనొట్టుడు బారుద బరిట్టు ఉంతుదు పాతిరడి. పర్పినాయనొట్టుడు బారుద బదిట్టు ఉంతుదు పాతిరడి. కెర్పినాయన బరిట్టు మండె తగ్గాదు ఉంతడి. కెర్పినాయన బరిట్టు మండె తగ్గాదు ఉంతడి. జనకులేన బాయిను కట్టరావ. జనకులేన బాయిను కట్టరావ.
1: అకేరిత పని కవిత.
0: ఉగ్గెలుగు పాడిన పుస్తకద చీలద దిన్నగు. ఉగ్గెలుడు పాడిన పుస్తకద చీలద దిన్నగు. కారదంకదు బూరిన బాలిను తూదు. కారదంకదు బూరిన బాలిను తూదు. సర్కారీ సాలెద బాలె తెలితినిదాయగు. సర్కారీ సాలెద బాలె తెలితినిదాయగు. మాతెర్లెగ్లా సొల్వెల్
2: సొల్వెల్ మేడం వారి పొరులు ద కవనలేని వచనం అంటారు. ఇతే నమ్మట్టుకు బరందు లేరు కవన వచనం అంటారు. పుత్తూరుల మల్లిక జేరై
3: మిత్త మెడితిన పదమనిరి అంచనే తీర్థకొల్దిన ఎన్న కవి దోస్తిలేగు. ಮಾತೆರಿಗ್ಲ ಎಡೆಪುಗೇನು ಎನ್ನ ಕವಿತೆದ ತರೆಬರವು ಕವಿತೆದ ಸಾಲುದುಲೈ ಎನ್ನಪ್ಪೆ. ಕವಿತೆದ ಸಾಲುದುಲೈ ಎನ್ನಪ್ಪೆನು ತೂಯೆ. ಕವಿತೆದ ಸಾಲುದುಲೈ ಎನ್ನಪ್ಪೆನು ತೂಯೇನೆ. ಇಂಚಿಪ ಮುಟ್ಟ ಮಲ್ತಿನ ಕೊಂಡಾಟೋನೆ ಯವ ಕೊಂಡಾಟೋನೆ. ಪರತಿರಿನು ಉರಿ ತೊಂದು ಪೋಪಿನ ಜವನಾದಿಗೆನೆ. ಪರತಿರಿನು ಒರಿತೊಂದು ಪೋಪಿನ ಜವನಾದಿಗೆನೆ. ಇನಿ ಕಾನಗ ಆಲು ದಾಯಗು ಪಂಪಿ. ಇನಿ ಕಾನಗ ಆಲು ದಾಯಗು ಪಂಪಿ ಚಾಡಿದಾಗೇನೆ. ದಾಯಗಿಂಚ ಮಲ್ಪುವೆರ ದಾಯಗಿಂಚ ಮಲ್ಪುವೆರ ಆತಂಡತ್ತೆ ಕೆವಿ ಬಿತ್ತಲೆನೆ. ಏರೆಡ ಪನೊಡು ಏರೆನು ದೂರೊಡು. ಏರೆಡ ಪನೊಡು ಏರೆನು ದೂರೊಡು ಪನ್ಪುನ ಸ್ಥಿತಿಟಿಲ ಪೋಡಿಗೆನೆ. ತುಳುವ ಮಣ್ಣದ ಜೋಕುಲೆನ ಈ ಬುಲಿಪು. ತುಳುವ ಮಣ್ಣದ ಜೋಕುಲೆನ ಈ ಬುಲಿಪು ಕುಲ್ಲಂಡ ಉಂತಂದು. ನಮ ನಮನ ಸಕ್ತಿನು ತಿಗಲೆ ಕೊರೆದು ಪನೊಡು ದುಂಬಾದು. ನಮ ನಮನ ಸಕ್ತಿನು ತಿಗಲೆ ಕೊರೆದು ಪನೊಡು ದುಂಬಾದು. ಪ್ಲಾಸ್ಟಿಕ್ದ ಹುಚ್ಚುನು ನಲಿಪಾಯಿ ಲೆಕ್ಕ. ಪ್ಲಾಸ್ಟಿಕ್ದ ಉಚ್ಚುನು ನಲಿಪಾಯಿ ಲೇಕ. ಮಲ್ಪುನ ಬೇಲೆಗು ಬೆರಿತಾಂಗದಾಯೆ. ಮಲ್ಪುನ ಬೇಲೆಗು ಬೆರಿತಾಂಗದಾಯೆ. ನಮ್ಮುಸುಲುದ ಉಲೈ ನಮ್ಮುಸುಲುದ ಉಲೈ ಅಪ್ಪೆ ತುಳುವೆ ದಿನ ಗಾಳಿದ ಬೆಪ್ಪು ಉಂಡು. ಮಲ್ಪಿನ ತಾಕತ್ತದ ಸೊತ್ತು ಕೈಕಾರುಡುಂಡು. ಮಲ್ಪಿನ ತಾಕತ್ತದ ಸೊತ್ತು ಕೈಕಾರುಡುಂಡು. ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಓ ಜೋಕುಲೆ. ನುಗ ನಾಯರು ಪತ್ತಿನ ತುಳುವೆ ರೆಂಕುಲು ಪನ್ಲೆ. ನುಗ ನಾಯರು ಪತ್ತಿನ ತುಳುವೆ ರೆಂಕುಲು ಪನ್ಲೆ. ದುಡ್ಡು ಪಣವು ಗಾತ್ರ ಮಾರನಡೆ ಅಪ್ಪೆ ಬಾಸೆನು. ದುಡ್ಡು ಪಣವು ಗಾತ್ರ ಮಾರನಡೆ ಅಪ್ಪೆ ಬಾಸೆನು. ಕಡೆಕು ಬೋಡಾಪಿನೇ ನಮಕು ಈ ಮಣ್ಣು. ಕಡೆಕು ಬೋಡಾಪಿನೇ ನಮಕು ಈ ಮಣ್ಣು. ಈ ಪ್ರಕೃತಿ ಅಪ್ಪೆನ ಐಸ್ರೋ ಬಾಡಾದು ಕುಲ್ಲುರ್ಚಿ. ಈ ಪ್ರಕೃತಿ ಅಪ್ಪೆನ ಐಸ್ರೋ ಬಾಡಾದು ಕುಲ್ಲುರ್ಚಿ. ಮೋನೆಡು ದಿಂಜಗ ತುಳುತ ಎಡ್ಡೆಗೇನು. ನಿತ್ಯೊಲ ಮಲ್ಪಿ ಕಜ್ಜೊಡು ಅವೆನು ಗಳಸದು ನೆಗಪುಗ. ಬತ್ತಿ ಬಿನ್ನೆರು ಪೋಪಿಲೆಕ ತೋಜಿ ಜಿಂಡಲ ಇತ್ತಿನ ಕುಲೆನ ಇಲ್ಲು ಒರಿಪಾವೊಡತ್ತ. ಬತ್ತಿ ಬಿನ್ನೆರು ಪೋಪಿಲೆಕ ತೋಜಿ ಜಿಂಡಲ ಇತ್ತಿನ ಕುಲೆನ ಇಲ್ಲು ಒರಿಪಾವೊಡತ್ತ. ನಮ ಉಂಜಾಕ ನಮ್ಮ ಗೇನೋದ ತಂಕ ಅಪ್ಪೆ ಬಾಸೆಗು ಉಂಜಿ ನೀಲೆ ಕೊರ್ಪಿನಡೆ ಮುಟ್ಟ. ನಮ್ಮ ಗೇನೋದ ತಂಕ ಅಪ್ಪೆ ಬಾಸೆಗು ಉಂಜಿ ನೀಲೆ ಕೊರ್ಪಿನಡೆ ಮುಟ್ಟ. ಪಿರ ದಿಯರೆಜ್ಜಿ ಪಿರ ಪೋಯರೆಜ್ಜಿ. ಪಿರ ದಿಯರೆಜ್ಜಿ ಪಿರ ಪೋಯರೆಜ್ಜಿ. ಅಪ್ಪೆ ಬಂಜಿಡು ಕೂಡ ಜೆಪ್ಪೆರೆಜ್ಜಿ.